వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ట్యూన్ కొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దల్స దల్ తక్ సో చాలిచి కళాకార్. ହଁ ସାଥି, ଆମେ କଥା ହେଉଥିଲେ ମହମ୍ମଦ ରଫିଙ୍କ ବିଷୟରେ. ମହମ୍ମଦ ରଫିଙ୍କ ଜନ୍ମ 24 December 1924 ମସିହାରେ ପଞ୍ଜାବର କୋଟଲା ସୁଲତାନ ସିଂ ଗ୍ରାମରେ ହୋଇଥିଲା।